గోరపుతు హో బాసా అసింతక నీక కాతా గరము పీనా పాతా తప్పుడే గరో జొంగాద సాజో కబియా సొందె సమనీద ఓనా సుతర్ రామచంద్ర జాయే